అంబేద్కర్ నగర్, డార్లింగ్టన్ బ్రిడ్జ్, కోను 643-101, నిల్గిరి, సౌత్ ఇండియా. సెల్ ఫోన్ నంబర్స్ 9443078019 అండ్ 7598112435. అవర్ ఈమెయిల్ అడ్రస్ aslinkaram@gmail.com. అవర్ వెబ్సైట్